ఇతరు జీవుడు కొంటారు ఇతరుకు కొంటానికి వచ్చింది ఉదిత్ నారాయణ బొంగల్కి యజ్ఞిక్ కథ చిత్రం కయమస్య కయమత్యాక్ సంగీత సృజించింది అనంత్ బిలీంది.